0: ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఛానల్.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టివి శంకర నారాయణన్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి విఘ్నేశ్వర శుభకారక ఆరభిరాగం, రూపకతాళం తులసీవనం రచన.
2: Listen to a Karnataka classical vocal recital by Shri T.V. Shankara Narayanan. He is accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri Nemani Somayajulu. Shri T.V. Shankara Narayanan begins his vocal recital with Vigneshwara Shubhakaraka, a composition of Tulasi Vanam in Rag Arabhi, set to Rupak Tal.
3: Vigneshwara

0: సదానంద తాండవం బహుదారి రాగంలో అచ్యుత దాసర్ రచన ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అచ్యుత దాసర్ సదానంద తాండవం ఇన్ రాగ్ బహుదారి సెట్ టు ఆది తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టివి శంకర నారాయణన్ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీపతే వాచస్పతి రాగం ఆదితాళం తులసీవనం రచన.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You were listening to a Carnatic classical vocal recital by Shri T.V. Shankaranarayanan. He was accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri Nemani Somayajulu. Listen to a composition of Tulasi Vanam, Shripate, in Rag Vachaspati, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సహనా రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన రామాయిక నన్ను బ్రోవరాధ రూపక తాళం.
1: శ్రీ టివి శంకర నారాయణన్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రామా ఇక నన్ను బ్రోవరాధ ఇన్ రాగ్ షహనా సెట్ టు రూపక్ తాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Viola Recital by Sri Komanduri Seshadri. Mrudanga support is by Sri Vishnu Patla Uday Shankar. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Komanduri Seshadri Gari Viola Vadya Kachari Vintaru. Mrudanga Sahakaram శ్రీ విష్ణుపట్ల ఉదయ శంకర్ ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ గురు ఇన్ పూర్వీ కళ్యాణి రాగం సెట్టు రూపక తాళం వెంకటరమణ భాగవతార్ కీర్తన కార్యక్రమంలో ముందుగా త్యాగరాజ గురు పూర్వీ కళ్యాణి రాగం రూపక తాళం వెంకటరమణ భాగవతుల కీర్తన

లిసన్ టు నీ వల్ల గుణదోషమేమి ఇన్ కాపీరాగం సెట్టు కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన. ఇప్పుడు నీ వల్ల గుణదోషమేమి కాపీరాగం కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన.

You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ కమాండర్ శేషాద్రి కంటిన్యూస్ ద వయోలా రిసైటల్ విత్ వరనారద ఇన్ విజయశ్రీ రాగం సెట్ టు ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన. కమాండర్ శేషాద్రి గారి వయోలా వాచక చర్య వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరనారద విజయశ్రీ రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏకేసి నటరాజన్ క్లారినెట్ వాద్యకతి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు.
4: Listen to a Carnatic classical clarinet recital by Shri AKC Natarajan. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao, on mridangam by Shri Nemi Somayajulu, and on kanjira by Shri Pulleti Kurthirama Rao.
3: Karyakramamlo munduga vinandi Siddhi Vinayakam Mohana Kalyani Ragamlo Muttaya Bhagavatar Kriti Adi Talam.
4: Shri Natarajan begins his clarinet recital with a composition of Muttaya Bhagavatar, Siddhi Vinayakam, in rag Mohana Kalyani, set to Adal.

0: ఇప్పుడు వినండి అఠాణ రాగంలో త్యాగరాజ స్వామి కృతి భజన సియరాధ రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అఠాణ భజన సియరాధ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ సెట్ టు రూపక తాళం.

0: ఇప్పుడు వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి కాయారోహణేశం రూపకతాళం.
1: Listen to Kayarohanesham, a composition of Muthuswami Dikshitar in Rag Karnataka Devagandhari, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, దేవే బ్రోవ సమయమిదే. చింతామణి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: శ్రీ నటరాజన్ కంక్లూడ్స్ హిస్ క్లారినెట్ రిసల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి, దేవే బ్రోవ సమయమిదే, ఇన్ రాగ్ చింతామణి, సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక సారీ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ ఏకేసి నటరాజన్ క్లారినెట్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ పుల్లెటికుర్తి రామారావు.
1: You were listening to a Carnatic classical clarinet recital by Shri AKC Natarajan. He was accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin, Shri Nemani Somayajulu on mridangam, and Shri Puleti Kurthirama Rao on kanjira.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad ken samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.